శతకోటి పుకారేర దిందే అదనేరో జమనమా హైనని హైన ఖ్యాల్ గరేకో హైన అదనేరో జనేమామా మతైలై పాకి.